सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం శ్రోతలారా, ఒక మహిళను కేవలం ఒకే పేరుతో పిలవలేం. ఆమె ఎవరికో కుమార్తె, ఎవరికో సోదరి, ఎవరికో స్నేహితురాలు, ఎవరికో భార్య, ఎవరికో తల్లి, ఎవరికో గురువు, ఎవరికో ప్రేరణ. కానీ ఈ పాత్రలన్నిటికీ ముందుగా ఆమె తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆమెకు కలలు ఉంటాయి, ఆమెకు అలసట ఉంటుంది, ఆమెకు భయాలుంటాయి. అలాగే తనను తాను మళ్ళీ

నిలబెట్టుకునే ఒక అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది. ఈరోజు సౌందర్య లహరిలో మనం అలాంటి మహిళల గురించి మాట్లాడుకుందాం.

సినది చూసుకోవాలి, పనికి వెళ్ళాలి, పిల్లలను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఎవరో ఒకరి మాట వినాలి, ఎవరో ఒకరికి ధైర్యం చెప్పాలి. అన్నీ చేస్తూనే తన గురించి మాత్రం చివర్లో ఆలోచించే మహిళలు ఎంతమంది ఉన్నారో. అందుకే ఈరోజు ఒక చిన్న మాట, ధన్యవాదాలు.

నువ్వు చాలా స్ట్రాంగ్. ఈ మాట మహిళలకు తరచూ చెబుతాం, కానీ స్ట్రాంగ్గా ఉండడం అంటే ఎప్పుడూ ఎడవకపోవడం కాదు, బాధపడకపోవడం కాదు, ఎవరిని అవసరం లేకపోవడం కాదు. కొన్నిసార్లు ఏడ్చి కాస్త విశ్రాంతి తీసుకుని మనసులోని భారాన్ని దించుకుని మళ్ళీ లేచి నిలబడమే నిజమైన బలం.

0: హడవిడ హడవిడ వడ్డించుకో, అందంతో కలిపేస్తే తిల్టా కాస్కో.
1: మహిళ తన భావాలను దాచుకోవాల్సిన అవసరం లేదు. ఆమెకి కూడా బలహీనంగా అనిపించే రోజులు ఉండొచ్చు. ఆమెకు కూడా నాకు కాస్త సహాయం కావాలి అని చెప్పే హక్కు ఉంది. బలమంటే ఒంటరిగా అన్ని మోసుకోవడం కాదు, అవసరమైనప్పుడు చెయ్యి అందించే వారిని అంగీకరించడం.

కొన్నిసార్లు ఆ ప్రేమను మాటల్లో చెప్పలేం. ఆమె చేసే పనులు అమ్మ కదా అంటూ సహజంగా తీసుకుంటాం. కానీ ఒకరోజు మనం పెద్దవాళ్ళమై వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె చేసిన చిన్న చిన్న త్యాగాల విలువ తెలుస్తోంది.

0: సంబంధం.
1: మన జీవితంలో మొదటి ప్రపంచం చాలా మందికి అమ్మి. మన మొదటి భాష, మొదటి పాట, మొదటి కథ, మొదటి ఓదార్పు అన్నిటికీ ఆమెనే సాక్షి. అమ్మను మనం ఎంతగా ప్రేమించినా చాలా

మహిళలు అందరి కోసం జీవిస్తూ తమ కోసం సమయం కేటాయించడం మర్చిపోతుంటారు. కానీ తనకు ఇష్టమైన పని చేయడం సెల్ఫిష్ కాదు. ఒంటరిగా ఒక కప్పు టీ తాగడం సెల్ఫిష్ కాదు. స్నేహితులతో బయటకు వెళ్ళడం సెల్ఫిష్ కాదు. కొత్తది నేర్చుకోవడం సెల్ఫిష్ కాదు. ఎప్పుడో పక్కన పెట్టిన కళను మళ్ళీ వెతకడం కూడా సెల్ఫిష్నెస్ కాదు. ఒక మహిళకు కుటుంబం ఎంతో ముఖ్యమో ఆమెకు ఆమె కూడా అంతే ముఖ్యం. మిత్రులారా, ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభదినం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఈ సాయంత్రపు వేళ కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు మీకోసం తీసుకోవచ్చిన హరిహరన్ యొక్క పాటలను అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా మొదలు పెట్టినాం నేటి కార్యక్రమం.

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఈ సాయంత్రపు వేళ మీరు వంటగడిలో ఉన్నారైతే నేను అనుకుంటున్నాను మీరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ మీల్ని తయారు చేస్తున్నారు. సో లెట్స్ గెట్ గోయింగ్.

హే సంగీత రసికులారాయ్ సంతృపు వేళ ఇవరెవరు తమ బోన్ చేస్తున్నారైతే షురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున. ఇంకా ద నెక్స్ట్ వన్ గోస్ టు యూ ఆర్ దేర్.

ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు

అవునండి సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటిటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి, శుభరాత్రి.